కశ్యప లీకై నేయ కుణ్య కశ్యప అరిమా సౌత్ కొరియా అప్రంచియ లీకై సినకరిమా పారిస్ సెయిన్ జర్మన్ 11 goals already wasadiama South Korea and no guso shese agrada beji jawo yem no trinity e won kwan woman mo wakana ninchione ninchia mo babia wo timenka aya do 106.3 fm asempa 94.7 live commentary sima and sonia popi and timi shebi Bwana ya Troen Beta ano kitemo Erosha coach Arima South Korea Coach Warming ball Watina se Eshen krate mo shen fidi eso Shre tre niyama Isen se Se wantimi enya drona Nima enfu ebe dina woyao Echen South Africa Hugo Bruce ono so hwe se obeya bakwasam se wodi South Africa baye no wo be retire ya na che se wodi wo ma qualify every group stage of 2026 FIFA World Cup Akisia ekoso ewo America Mexico and in Canada Hayatum 106.3 FM South Africa Crossbono Goalkeeper Enye How Cram Farmano Goalkeeper